పెట్టియో సుపో ద్రుపతే పచాయ మాణిక జ్యోంద్ర మూల కోటి బదులై దాయన్న సగురు రాష్ట్రమిల సుపూర పురుషుదాన్ గోరుమల పౌదర లంగే దర్గ పట్ ప్రభా అన్నానికి తేమ కొద్దిల తునుపు దశని చాణ శ్రీ రాగ మహల్లా పెళ్ళవణ కురువణ ధార్యో వక్కలు సుమాలత శివతు సాయే దశిని బహనాల్ అగ్గే సాసుదాన శివ సుమాల్ పైరే రామ కౌచితులాయ జస్ హర జస్ వక్కల్ల చలు సో దిఖే పతి ఆయ రహౌ जिन्ना रास ना साचा क्यों तिना सुख हो एक वणज वण जिय मंत्र कुटा हो पाई फाते मृग जो ढूंकण हो नित रोय खोटे पते ना पवे तिना गुर दर्शन हो एक खोटे जात ना पाते को न सिज को एक खोटे गुड़ मावना गया पाते कोई नानक मन समझाइए गुर के सब सलाह राम नाम रंग रत्या भार न भरम तिना हर जपला अगला निरपव हर मन मा श्री राग मन लपे लगर दूजा धन जो बनर फुलड़ा ना ठेड़े दिन चार पपड़ा।